0: Triple Z, 92.3 FM.
1: 92.3 FM, 3 Triple Z, భారత్ గ్రూప్ తరపున శ్రోతలందరికీ నళిని ఆకుల నమస్కారం.

0: ఏమ్రా గుల్ఫామ్, ఏం గురాయిని చూస్తున్నావు? భయపెట్టినీగా మహారాజే నావు. ఓహో, చాలా మందిని చూసినాంలే బిడ్డ. ఏం మునిమాణిక్యం చూసినావా? మన గురాయిని చూస్తుండే బిడ్డ, మన లెక్క తెలువ. ఆహా వినాలి, వీరములు మాట చెప్తే వినాలి. అబనా సుబనా
1: కొట్ట.
0: మాట వినాలి గురుడా, మాట వినాలి, మాట వినాలి మంచి మాట వినాలి.